0: మరి తమలేం జమతామా క్రణీత పతే పుకున్ పాత జునాంగ్ లవే
1: Lenghina Radio Kayan Miri FM Online men pukul 22 ngedau atang pukul 6 lebih ha rtmblik.rtm.gov.my pilih YFM Bidayuh Kayan Radio Kayan Nepji Ita.